0: చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చింబెట్టేనా,
1: నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్నా.
0: అబ్బా అబ్బా అబ్బా, పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.

0: ఏంటి తెగ ఓవర్
1: చేసినావు?
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదే.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో
2: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా, నన్నే కాదు.